0: నమస్తం కృపాలే నమస్తే నమస్తే నమస్తంగ గంజే నమస్తంగ పంజే నమస్తంగ కర్మంగ నమస్తంగ తర్మంగ నమస్తంగ జీతే నమస్తంగ పీతే
1: నమస్తంగ బాహే నమస్తంగ టాహే
0: నమస్తంగ నీలే నమస్తంగ నదే
1: నమస్తంగ శేదే నమస్తంగ గాదే
0: నమస్తంగ గంజే నమస్తంగ పంజే
1: నమస్తంగ ఉదారే నమస్తంగ పారే
0: నమస్తంగ సోయక నమస్తంగ నేక
1: నమస్తంగ పూతే నమస్తంగ జూపే
0: నమస్తంగ నికర్మే నమస్తంగ నిపర్మే
1: నమస్తంగ నిర్దేశే నమస్తంగ నిర్పేసే
0: నమస్తంగ నామే నమస్తంగ నికామే
1: నమస్తంగ నిర్దాతే నమస్తంగ నిర్కాతే
0: నమస్తంగ నిదూతే నమస్తంగ పూతే
1: నమస్తంగ లోకే నమస్తంగ సోకే
0: నమస్తంగ నిర్తాపే నమస్తంగ తాపే
1: నమస్తంగ నిర్మానే నమస్తంగ నిదానే
0: నమస్తంగ గాయే నమస్తంగ బాయే